శ్రీపదకమలందే చైతన్యదేవస్య విశ్రామమందిరతయా తనాతనోతనోర్మదీష్య భక్తిరసామృత సింధోర్భవతు సదాయం ప్రమోదాయ భక్తిరసామృత సింధో చరత పరిభూతకాళజాళీయ భక్మకరాశీలత ముక్తినమస్యామి భక్తిరసపస్తుల భగవన్ మంగళ ప్రసంగస్య అగ్నినాపి మయా సక్రియతే క్రియతే సుహృదాం ప్రమదాయ ఏతస్స భగవద్ భక్తి రసామృతోపయో నిధే చత్యార ఖలు వక్షంతి భాగా పూర్వా దయక్రమా తత్ర పుణ్య విభాగేష్మిన్ భక్తి భేద నిరూపతి అనుక్రమేణ భక్త్యవ్యం లహరీనాం చతుష్టయం ఆద్య సామాన్య భక్త్యాభ్యాం ద్వితీయా సాధనాంకిత భావాస్తుతృతీయా ప్రేమ నిరూపిత తత్రాదో సుష్ఠు వైశిష్ట్యం మశ్యా కథయతుం స్ఫుటం లక్షణం క్రియతి భక్తి రుత్తమాయా సతాంగ్మతం అన్నాభిలాషితా శూన్యం